అభ్యర్థిస్తుంది. మరి మేము సజ్జల కలివాజీ తాజీ గుడ్ మార్నింగ్ సింగ్ నిజమాజీ అదసల్లా ఆవాజ్ చేస్తుంది మొదటి తిది ఆవాజ్ చేస్తుంది సవర్ సవర్ తిది ఆవాజ్ కోరు సవర్ దది ఆవాజ్ కోరు తిది ఆవాజ్ కోరు పక్కదు వాళ్ళు కదా అచ్చగించి